0: భక్తలో గగమనీయ రూప కమనీయ కృష్ణ పరిపాహి మాం. భక్తలో గగమనీయ రూప కమనీయ కృష్ణ పరిపాహి మాం.
1: ఇదానీం నారాయణీయస్య పంచ పంచాశతమాద్ దశకాద్ అథ వారిణి ఇది ఆరభ్యమాణాన్ శ్లోకాన్ శృణుమః.